సంతకానందుకు పరమేశ్వరు మారం సంతకానందుకు రాజతిహీన సంతకానందుక దుఃఖియారుదీన సంతకైనందుక సర్వరోగ సంతకైనందుక సదా విజోగ సంతకైనందా దుఃఖమే దుఃఖ నానక్ సంత పావే తాస్ కాపీ హోయ్ మోఖ